హకీకత్గా మూమినున్నకి హమ ఎవరెన్నె ఎవరెంగి వెరి రస్కలాంగి హజరత్గా మతివిరి దరజతకాయ్ ఫాఫ ఫుస్సెమాయ్ దీలత్ వెగింవా రిజక్ ఎవరెన్నం హుట్టే.

విద్య మీసకున్నే హంగురామాగ మేదానుగా హురిమతిలా అన్ననికొం కాఫిరు మీహున్నా త్యబా మీహుం బద్దలు ఆహిందు ఎవరెన్న ఫురగస్ది త్యబా మీహుం నుదా హుషికమే.

అది కలేగఫాను ఎవరింగే మెదుగా హున్నవనికు అల్లో ఎవరెన్నకం అజాబె నుదివ్వానితే అది ఎవరెం ఇస్తే ఉఫారు కొక్కు తిబ్బ అల్లో ఎవరెన్నకం అజాబె నుదివ్వానితే.

ఎవరన్నా అల్లాహ్ అజాబును దెవ్వుమంగ్ ఎవరన్నా అతి ఖొంగ్ అజురంగ్ హయ్యే ఎవరెంగ్ ఎతిబా హరుమెత్తెరువెగం వా మిస్కితుం మీసకుం దుర్కురనియే ఎవరన్నకి ఎతాంగ బెలెహెట్టున్ తెరిన్న వెస్ నూనె తక్వా వెరిం మెనువి ఎతాంగ బెలెహెట్టున్ తెరిం కంగానువే ఎహెనెక్కమక్ ఎవరెంగ్ కురె గిన మీహున్నక ఎకమెన్నేంగెతే.

మ్యారు మీ లీన్ అదా కురా ఇరుగా ఎవ్వరక మీ అకురు తఫ్రీహం కురం జిహనేగే దేన్ జిహ సిఫతక ఎకీగే మైతన్ కీమక కల మీ మీముగ అబ ఫిలి ఫురీహం ఎన్నువే యాయ మియన్న లీనుగ దేన్ జిహ మింవర్ ఫురీహం ఎన్నువే. أيحب

0: గడింగ్ 11:46 మీది విహిరాజ్ జగాడు మిగడి గడుగున మీ దిన్నవాదని సర్కారుకి ఈ ఉదాహరణ దిండవు. మాదెత్తులు దిఫుషి మెజిస్ట్రేట్ కోర్ట్ కాఫ్ దిఫుషి దివిహిరాజ్ ఈ ఉదాహరణ నంబర్ ఫస్ట్ తేకణు దిహ దే హైఫన్ ఏ ఒబ్లిక్ దిహా సబ్బిస్ ఒబ్లిక్ హై ఈ ఉదాహరణ కాఫ్ కాషిదు నిమెరి ఐడి కార్డ్ నంబర్ ఏ సుమింగ్ హై నువై నువై హతెత్తినే అహ్మద్ రషీద్కి మీ కోటం హుషేలి ఫావా మసలేకా గుళిగెన్ కోటం హాజరును హాజరు కురేఫాన్ ఉమీకే వీమా మసలేగా షరియతు గాడేహుమా దేహా సబ్బిస్ మే సతారవణ దుహుగే దిహగడి తిరి కాఫ్ కాషిదు మెజిస్ట్రేట్ కోటం హాజరుమాన్ అహ్మద్ రషీదు అంగమే మీ ముద్దతుగా అహ్మద్ రషీద్ కాఫ్ కాషిదు మెజిస్ట్రేట్ కోటం హాజరును వచ్చినమ అహ్మద్ రషీద్కి గైరు హాజరుగా మసల హింగాణి మేణికం వెస్ అంగమే సతారజుల్ గైద సాదస్తే సాళి సతే హదరమ్మే దేహా సబ్బిస్ ములకోతుడు ములకు మెజిస్ట్రేట్ కోర్ట్ మీ మూల దివిహిరాజే ఈ ఉదాహరణ నంబర్ హసతేక సబ్బిస్ హైఫన్ ఏ ఒబ్లిక్ దేహా సబ్బిస్ ఒబ్లిక్ బార ఈ ఉదాహరణ మిల్క్ వరికం మీ దండవా తంతనా తగతీగ మిల్క్ వరికమా మెద్దవా కురా ఫరాత్ ఇవ్వాణమ హైద్దుహుగు తిరేగా అలియుమకు ఏకం మీ కోటం ఎంగెవుంగిదమే మేము ములకు జిలియన్ నేకియా బండార గోచా గోతి గావా ఎమ్మి హతకితి మేము ములకు రబీ ఏకియా బండార గోచా గోతి గావా ఎమ్మి హతకితి సోళ జుల్గైద సాధిస్తిక సాడి సతే హతరెమ్మే దేహాసబ్బిస్ ములకొతుడు వేవషు మెజిస్ట్రేట్ కోర్ట్ మేము వేవ దివిహిరాజే ఇవులాన్ నంబర్ హసతేక ఫన్సవిస్ హైఫన్ ఏ ఒబ్లిక్ దేహాసబ్బిస్ ఒబ్లిక్ ఏకే ఇవులాన్ మిల్క్ వరికం మీ దండవా తంతనా తకితీగ మిల్క్ వరికం ఆమె దావా కురా ఫరాత్ ఇవ్వాణమ హైద్దుహుగు తిరేగా అలియుమకు ఏకం మీ కోటం ఎంగివుంగిదమే మేము వేవషు పెన్జీ మాగే కియా బండార గోతీగావా ఎంహా ఎమారతక వళఫర తంతణ నూఫులేముదా మేము వేవషు న్యూకాసల్ లేకియా బండార గోతీగావా ఎంహా ఎమారతక వళఫర తంతణ నూఫులేముదా మేము వేవషు వలతిరే గే కియా సరహద్దు గాహురి సౌవిస్ హైఫన్ ఎకెంగ్ హైఫన్ అడ్డియ తినకు సౌవిస్ హైఫన్ ఎకెంగ్ హైఫన్ ఎక్కగా నంబర్ జహాఫావా ఎమ్మిహారు ఫణరజుల్ కైద సాధిస్తేకి సాడి సతే తినెమ్మే దిహాసబ్బిస్ ములకొతుడు వేవష్ మెజిస్ట్రేట్ కోర్ట్ మీం వేవ దివిరాజ్ ములకొతుడు వేవష్ మెజిస్ట్రేట్ కోర్ట్ మీం వేవ దివిరాజ్ ఈ ఉదాహరణ నంబరు హసతేక ఫన్సవిస్ హైఫన్ ఏ ఒబ్లిక్ దేహా సబ్బిస్ ఒబ్లిక్ దే ఈ ఉదాహరణ వారస కూరితో బెలు మీ దండవా ఫరాతుకి వారస కూరినమ ఆయిలీ గొతుంగురిగా ఎక్కం భయాంకో హైద్దుహుకి తెరేగా అలియుమకు ఎకం మీ కోటం ఎంగెవుంగిదమే అల్మర్హు మూసా అలీ ఫెంఫియాజ్గే మీం వేవ ఫణరజుల్ గైదా సాదస్తేక సాళి సతే తినెమ్మే దేహా సబ్బిస్ అరియతుడు ఉతురుబురి తొడ్డు మెజిస్ట్రేట్ కోర్ట్ అలిఫ్ అలీఫ్ తొడ్డు దివిహిరాజ్ ఇవులాన్ నంబర్ ఫస్ట్ తేకణు దిహణు ఒబ్లిక్ ఐయుఎల్ ఒబ్లిక్ దిహా సబ్బిస్ ఒబ్లిక్ తేర ఇవులాన్ మిల్క్ వరికం మీ దండవా తకిచ్చా తంతనుగా మిల్క్ వరికం ఆమె దౌవా కురా ఫరాత్ ఇవ్వాణమ దిహ దుహుకి తిరేగా అలియుమకు అలిఫ్ అలీఫ్ తొడ్డు మెజిస్ట్రేట్ కోటం ఎంగెవుంగిదమే అలిఫ్ అలీఫ్ తొడ్డు బిన్య మాఫ్ కుర్వా అలిఫ్ అలిఫ్ తొడ్డు బిణియాయ కియా బండార గోతీగావా ఎమ్మెహా ఎమర్తక నూఫ్లెముదా అషారజుల్ గైద సాధిస్తేక సాళి సతే హతరెమ్మే దిహా సబ్బిస్ హోదోతుడు ఉతురుబురి దాందు మెజిస్ట్రేట్ కోర్ట్ దాందు దివిహిరాజ్ ఇవులాన్ నంబర్ పి ఫైవ్ సి హైఫన్ ఏ ఒబ్లిక్ దిహా సబ్బిస్ ఒబ్లిక్ సుమితే ఇవులాన్ వారస కూరితో బెలు మీ దండవా ఫరాతుగ వారస కూరినమ ఆయిలీ గొతుం హురిగా ఎక్కం భయాంకో హైద్దుహుగు తిరేగా అలియుమకు ఏకం మీ కోటం అంగవేదెవ్వుంగిదమే గాఫలిఫ్ దాందు వీణమతి ఆయిషత్ ఇబ్రాహీం సోళ జుల్గైద సాధిస్తిక సాళి సతే హతరెమ్మే దిహా సబ్బిస్ మిహారు గడిం 11:49 తెబిఫుడు అడుసం తెగిందమని దివిహిరాజ్ జేగాడు.
1: అంగాది ఉంగన్నాది మునిఫోయి ఫిలువా దినుముగా ಹೆದುವೆರಿ ಕಮ್ಮಾಯಕು
2: ಎಕ್ವೆರಿ ಕಮಾಯಕು
1: ಏರುವೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರೈತುನ್ನಾಯಕು ರೈತುನ್ನ ಎಮ್ಮೆ ಗಾತುಗ ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
2: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹನು ಎಮ್ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
0: ದರಿನಕಿ ಮ್ಯಾಂಗಲ್ಲೋ ಹವಾಲ್ ಕೊರವಾಫಾವಾ ಅಮಾನಾತ್
3: ದರಿನಕಿ ಮ್ಯಾಂಬಫ್ಯಾಂಗೆ ಲೋಲುಗೆ ಫಿನಿಕಂ
0: ಎ ದರಿನಂಗ್ ಹಿಯಮಕು ದಕ್ಕ್ಯಾ ದಿನುಮಕಿ ಮ್ಯಾಂಬಫ್ಯಾಂಗೆ ಜಿಮ್ಮಾರ್
3: ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾ ಮಿಲಿ ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾ ಮಿಲಿ ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾ ಮಿಲಿ
4: ಬುರಾಸ್ವತಿ ದುಹುಗೆ ಮೆಂದುರು ದೇಜ್ಜಹಾಯಿರು ರಿಪೀಟ್ ಹುಕುರ್ ದುಹುಗೆ ರೇಗನು ದಿಹೆಜ್ಜಹಾಯಿರು ಅದಿ ಹೊನ್ಹಿರ್ ದುಹುಗೆ ಮೆಂದಂ ಎಕೆಜ್ಜಹಾಯಿರು
5: ಇತ್ತಹುಗೆ ಮಾಮೆಲಾಮೆಲಿ
6: ದಿವಿ ಬಹುಗೆ ಫುಂ ಆಯುದ್ಮ ಶೌಗರು ಅಫರಾತರ ಖಾಸಕೊ ದಿವಿ ರಾಜಾ ಡುಂಗಿಲಿಸ್ತನಿ
7: ಬಸ್ವಾರ್

హకీకత్గా మోమినున్నకి హమ ఎవరెన్నె ఎవరెంగె వెరి రస్కలాంగ హజరత్గా మతివెరి దరజతకాయ్ ఫాఫ ఫుస్సెమాయ్ దీలత్ వెగింవా రిజక్ ఎవరెన్నం హుట్టే.

మీసకున్నే హంగురామాగ మేదానుగా కురిమతిలా అన్ననుకుం కాఫిరు మీహున్నా త్యబా మీహుం బద్దలు ఆహిందు ఎవరెన్న ఫురగస్ది త్యబా మీహుం నుదా హుషికమే.

కాఫిరు మీహు ఖలేగిఫాను హయ్యరు కురుమ నువత అవహార కొల్లుమ నువత ఖలేగిఫాను రసుం బేరు కొల్లుమ రేవి హిందు హందుమకురవ్వాషి ఎవరెం మకరువెరి నుబా రేవుంత రావతి అది అల్లాహ్ ఎవరెంగె రేవుంత బాతులు కురవ్వ ఎవరెన్న కెహిలి బేనుగొయ్ తద్బీరు కురవ్వతే అల్లాహి మకరువెరి నవ్వురే తద్బీరు కురెవ్వు మొడు రస్కలాంగే.

అది కలేగఫాను ఎవరింగి మెదుగా హున్నవనికు అల్లో ఎవరిన్నకం అజాబెన్ నుదివ్వానితే అది ఎవరింగ్ ఇస్తే ఉఫారు కొక్కు తిబ్బ అల్లో ఎవరిన్నకం అజాబెన్ నుదివ్వానితే.

ఎవరన్నా అల్లాహ్ అజాబును దెవ్వుమంగ్ ఎవరన్నా అతి ఖుం అజ్రంగ్ హెయ్యే ఎవరెంగ్ ఎతిబా హరుమెత్తెర్వెగం వా మిస్కితుం మీ సకున్ దుర్కురనియే ఎవరెన్నకి ఎతాంగె బెలెహెట్టున్ తెరిన్ నెవ్వెస్ నూనె తక్వా వెరిం మెనువి ఎతాంగె బెలెహెట్టున్ తెరిన్ ఖమ్గానువే ఎహెనెక్కమక్ ఎవరెంకురె గిన మీ హున్నక ఎకమెన్ నేంగెతే.

0: గడిం మెందురు అంబురా దేజహి మీ దివహిరాజ్ జయగాడు.
1: మదర్సా కుదింగ గడి.
2: అస్సలాం అలైకుం.
3: అస్సలాం అలైకుం.
2: మదర్సా కుదింగ గడి మీ ప్రోగ్రామ్ దివహిరాజేగే అడుం అడువాన్ తిబి హురియా కుదిన్న మర్హబా కియం.
3: స్కూల్ మదర్సా తకుగే దరివరున్న హాసకుగెన్ దివహిరాజేగే అడుం కురియ గెందా మదర్సా కుదింగ గడి మీ ప్రోగ్రామ్ హుషాలదే మీ బద్దోకొల్లి అళుగుండ అబ్దుల్లా రీషాన్ రియాజ్
2: అది అళుగుండ ఐషత్ బిన్ ముహమ్మదీనాస్. ಮದರಸಾ ಕುದಿಂಗೆ ಗಡಿ ಮಿ ಹಫ್ತಾಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗಾವೆಸ್ ಗೆನೆಸ್ದೇಣಿ ಸ್ಕೂಲ್ ಕುದಿಂಗೆ ಅಡುತಕ ಮುದರಿಸುಂಗೆ ಅಡುತ.
3: ಸ್ಕೂಲ್ ಲವಯಕಿ ಅಳುಗುಣ ಮೆ ವರ ಲೋವಿಂಗ್ ಕಿಯಾಲವೇ ದ
2: ಲಬ್ಬ. ಸ್ಕೂಲ್ ಲವಯಕಿ ಅಳುಗುಣ ಮೆ ದರಿವರುಂ ಕಿಯಾಲ ಮ್ಯೂಸಿಕ್ ಈ ರಾಗಕ ವುರ ಬೊಡ ಎ ಸ್ಕೂಲ್ಗೆ ತಾರೀಹ ಅಗುತಕ ಅದಿ ದರಿವರುಂಗೆ ಮೆದುಗ ಒಣ್ಣ ಗುಳುಂ ರಂಜು ಕೊದ್ದೆ ವರ ಮುಹಿಮು ವಸೀಲತೆ.

డ్రామా అలియా ఉఫత్ దాయకులవాలి ఫాతిమత్ జీనత్ డ్రామా కుళముగ బేవరివి అలీ హసీన్ ఆషత్ నయీమా రమ్లా ఇబ్రాహీం అది మరియం అలియా.

0: గడి ఫతిహ్ హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేయగాడు.
1: హిదాయతుగా మగుదాయ.